దండగాడేరా పశుపతి గుజ్జేశ్వరి దక్షిణ కాళీ సమజేరా పశుపతి గుజ్జే కాళీ దక్షిణ కాళీ సమజేరా